0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముల్లకాల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. దేశంలో అందుబాటులో ఉన్న ఇంధన వనరులను మరింత అభివృద్ధి చేస్తూ లభ్యత, అందుబాటు ధర, సుస్థిరత అనే సమిష్టి లక్ష్యాలతో ఇంధన అవసరాలను పరిష్కరించుకోవాలని పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. భారత్, కెనడా దేశాలు రాబోయే 5 ఏళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని దాదాపు $70 బిలియన్ పెంచుకోవాలని నిర్దేశించుకున్నాయి. జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా ప్రత్యేక గ్రామసభలు నిర్వహిస్తారు. దేశ 2వ ప్రధానమంత్రిగా సేవలందించిన లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని దేశం ఈరోజు ఘనంగా జరుపుకుంటుంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు గోవాలో పర్యటిస్తారు. ఇక వార్తల వివరంగా, దేశంలో అందుబాటులో ఉన్న ఇంధన వనరులను మరింతగా అభివృద్ధి చేస్తూ లభ్యత, అందుబాటు ధర, సుస్థిరత అనే సమిష్టి లక్ష్యాలతో ఇంధన అవసరాలను పరిష్కరించుకోవాలని పెట్రోలియం, సహజవాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. కంప్రెస్డ్ బయోగ్యాస్ రంగ అభివృద్ధి కోసం ఉద్దేశించిన గోబర్ధన్ పథకాన్ని నిన్న న్యూఢిల్లీలో మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పంట వ్యర్థాలు, ఇతర సేంద్రియ వనరులను ఉపయోగించి స్వచ్ఛమైన దేశీయ ఇంధనాన్ని అభివృద్ధి చేసేందుకు సేంద్రియ ఎరువులను ఉత్పత్తి చేస్తూ గ్రామీణ ప్రాంతాల్లో కొత్త ఆర్థిక అవకాశాలు కల్పించేందుకు ఈ పథకం దోహదపడుతుందని తెలియజేశారు.
1: सरकार ने योजना ऐसी बनाई है जिसमें केंद्रीय सरकार और राज्य सरकार मिलकर एक नया इकोसिस्टम बना जिसके द्वारा जो सीबीजी प्लांट लगाना चाहते हैं उनको कैपिटल एक्सपेंडिचर के लिए सहायता मिलेगी 2 करोड़ की. क्रेडिट गारंटी भी है एमएसएमई के लिए और अगर आप महिला एंटरप्राइज है आपका तो उसकी 20 करोड़ की जगह 25 करोड़ की गारंटी होगी.
0: కాగా ఈ పథకాన్ని ఈ ఏడాది ఆగస్టులో కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. 23,000 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టే ఈ పథకం ద్వారా దేశీయ కంప్రెస్డ్ బయోగ్యాస్ ఉత్పత్తిని దాదాపు 10 రెట్లు పెంచడమే లక్ష్యమని మంత్రిత్వశాఖ వెల్లడించింది. భారత్, కెనడా దేశాల మధ్య ఉన్న సమగ్ర వాణిజ్య ఒప్పందం ద్వారా రాబోయే 5 ఏళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని సుమారు $30 బిలియన్ నుండి దాదాపు $70 బిలియన్ పెంచుకోవాలని ఇరు దేశాలు నిర్దేశించుకున్నాయి. ఈ విషయాన్ని కెనడా అంతర్జాతీయ వాణిజ్య మంత్రి మణిధర్ సిధు తెలియజేశారు. 5వ దశ చర్చలు సోమవారం ఒటవాలో ప్రారంభమవుతాయని, రాబోయే రోజుల్లో వాణిజ్య ఒప్పందంపై ఇరు పక్షాలు ఒక ముగింపుకు రావాలని సిధు విశ్వాసం వ్యక్తం చేశారు. ఇంధనం, కీలక ఖనిజాలు, ఏరోస్పేస్ వంటి రంగాల్లో లోతైన సహకారానికి

ఇరు దేశాలకు అపారమైన అవకాశాలు ఉన్నాయని మంత్రి తెలిపారు. భారత్లో పెరుగుతున్న ఇంధన అవసరాలు కెనడాకు ఒక ప్రధాన అవకాశమని పేర్కొన్నారు. ముఖ్యంగా భారత్ ప్రస్తుతం ఆటోమొబైల్, ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీ పరిశ్రమలను విస్తరిస్తున్నందున కీలక ఖనిజాలు ఆర్థిక వ్యవస్థకు కీలక వనరులుగా మారే అవకాశం ఉందని ఆయన తెలిపారు. జాతిపిత మహాత్మాగాంధీ 157వ జయంతి సందర్భంగా దేశం ఈరోజు ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తుంది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా అలాగే విదేశాల్లోని భారతీయ దౌత్య కార్యాలయాల ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దేశ రాజధానిలోని బాపు సమాధి రాజ్ఘాట్ వద్ద సర్వధర్మ ప్రార్థన సభ ఏర్పాటు చేస్తారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని గుజరాత్లో పలు కార్యక్రమాలు నిర్వహిస్తారు. పోర్బందర్లోని మహాత్మాగాంధీ జన్మస్థలమైన కీర్తిమందిర్లో జరిగే ప్రార్థనా సమావేశానికి గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ హాజరవుతారు. అలాగే అహ్మదాబాద్లోని సబర్మతి ఆశ్రమంలో ఈ ఉదయం సర్వమత ప్రార్థన కూడా నిర్వహిస్తారు. రాష్ట వ్యాప్తంగా భారీ స్థాయిలో స్వచ్ఛతా కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. గాంధీ జయంతి సందర్భంగా ఖాదీ, పాలీ వస్త్రాల ఉత్పత్తిపై 30% ప్రత్యేక మార్కెట్ ప్రోత్సాహక మద్దతును రాష్ట ప్రభుత్వం ప్రకటించింది. వోకల్ ఫర్ లోకల్, హర్ ఘర్ స్వదేశీ అనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో నేడు నెలకొన్న అనిశ్చితి, సంఘర్షణ పరిస్థితుల నేపథ్యంలో మహాత్మాగాంధీ అందించిన శాంతి, అహింస సందేశం మరింత ప్రాధాన్యత సంతరించుకుందని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ 157వ జయంతి సందర్భంగా రాష్టపతి ముర్ము ఆయనకు నివాళులర్పించారు. మహాత్మాగాంధీ జీవితం, ఆశయాలు ఆదర్శంగా నిలుస్తాయని రాష్టపతి తమ సందేశంలో పేర్కొన్నారు. అభివృద్ది, ప్రయోజనాలు ప్రతి పౌరుడికి అందేలా ప్రాధాన్యత ఇస్తున్నామని, ఇది అందరి సంక్షేమం, అభ్యున్నతి అనే సూత్రంపై ఆధారపడిన మహాత్మాగాంధీ సర్వోదయ ఆశయ స్ఫూర్తిని ప్రతిబింబిస్తుందని రాష్ట్రపతి అన్నారు. భారతదేశ 2వ ప్రధానమంత్రిగా సేవలందించిన లాల్ బహదూర్ శాస్త్రి 122వ జయంతిని దేశం ఈరోజు ఘనంగా జరుపుకుంటుంది. 1904 అక్టోబర్ 2వ తేదీన మొఘల్ సరాయ్లో శాస్త్రి జన్మించారు. ఈ ప్రాంతానికి ఇప్పుడు అధికారికంగా పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ నగర్గా పేరు మార్చారు. కౌమార దశలోనే భారత స్వాతంత్ర్యోద్యమంలో చేరిన లాల్ బహదూర్ శాస్త్రి 1921 సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి ఉత్తరప్రదేశ్లో అలాగే కేంద్ర ప్రభుత్వంలో అనేక కీలక పదవులు చేపట్టారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎదురైట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్పీడీని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దేశ రాజధానిలోని రాజ్ఘట్లో గాంధీ జయంతి, విజయఘాట్లో లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకల సందర్భంగా ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేశారు. రాజ్ఘాట్, రింగ్ రోడ్, సమీప రహదారుల్లో ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని, వాహనదారులు ఈ విషయాన్ని గమనించాలని పోలీసులు కోరారు. ఈ ఉదయం 5 గంటల నుండి 11 గంటల మధ్య ప్రధాన మార్గంలో ట్రాఫిక్ను మళ్లించే అవకాశం ఉందని పోలీసులు తెలియజేశారు. గాంధీ జయంతి సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా ప్రత్యేక గ్రామసభలు నిర్వహిస్తారు. పంచాయతీలను బలోపేతం చేయడం, ప్రజాసేవలను మెరుగుపరచడం, గ్రామీణ భారతదేశంలో జీవన ప్రమాణాలను పెంచడం లక్ష్యంగా ఈ సభల్లో చర్చిస్తారు. ఈ ప్రత్యేక గ్రామసభల్లో ప్రజల ప్రణాళిక ప్రచారం పీపీసీ 2026-27 సబ్కీ యోజన, సబ్కీ వికాస్ కార్యక్రమాలను కూడా ప్రారంభిస్తామని గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ ప్రచారం ద్వారా గ్రామ ప్రజల భాగస్వామ్యంతో 2027-28 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గ్రామ పంచాయతీలు తమ అభివృద్ది ప్రణాళికలను సిద్ధం చేసుకుంటాయని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. 2018 నుండి ప్రజల ప్రణాళిక ప్రచారాన్ని ప్రభుత్వం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలు చేస్తోంది. ఇది పంచాయతీలు సంపూర్ణ సమ్మిళిత భాగస్వామ్య అభివృద్ది ప్రణాళికలను సిద్ధం చేయడానికి వీలు కల్పిస్తోంది. 255,000 పైగా గ్రామ పంచాయతీలు తమ ప్రణాళికలను సిద్ధం చేసి ఈ గ్రామ స్వరాజ్లో అప్లోడ్ చేస్తాయి. కీలకమైన ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల ప్రయోజనాలను, అమలును సమీక్షించడానికి, స్థానిక అవసరాలు, లోపాలను గుర్తించడానికి, అలాగే తమ గ్రామాల అభివృద్దికి సంబంధించిన ప్రాధాన్యతలపై చర్చించడానికి ఈ గ్రామసభ చర్చ ప్రజలకు, స్థానిక ప్రజా ప్రతినిధులకు ఒక వేదికగా నిలుస్తుంది. వికసిత్ భారత్ కలను సాకారం చేయడంలోనూ, పరిశుభ్రమైన, హరిత, ఆరోగ్యకరమైన భారత్ను నిర్మించడంలోనూ విద్యార్థులే కీలక స్తంభాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. దేశవ్యాప్త ఒకరోజు ఒక గంట ఒక చోట కార్యక్రమంలో భాగంగా ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన గార్గి కాలేజీలో శ్రమదాన్ స్వచ్ఛత అభియాన్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యక్తిగత ప్రయత్నాలు సమిష్టి చర్యలకు స్ఫూర్తినిస్తాయని, స్వచ్ఛతను ప్రజల ఉద్యమంగా మారుస్తాయని, విద్యార్థులు కనీసం 30 నిమిషాలు పరిశుభ్రత కార్యక్రమాలకు కేటాయించాలని పిలుపునిచ్చారు.

కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ న్యూఢిల్లీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్లో స్వచ్ఛత హి సేవ ప్రచారంలో భాగంగా నిర్వహించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రజలందరూ ఈ ఉద్యమంలో భాగస్వాములయ్యారని తెలియజేశారు. అంగన్వాడీ కేంద్రాలు, ఆలయాలు, సంస్థలు, ఇతర బహిరంగ ప్రదేశాలతో సహా వీలైన చోట ప్రతి ఒక్క భారతీయుడు స్వచ్ఛత హి సేవ ద్వారా తోడ్పాటు అందించాలని పిలుపునిచ్చారు. మన దేశాన్ని, సంస్థలను, కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం మనందరి సామూహిక బాధ్యత అని అన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు గోవాలో పర్యటిస్తారు. పోండాలో జరిగే ఒక కార్యక్రమంలో ఆయన రైతులు, ప్రజలతో సంభాషిస్తారు. పంచాయతీ సభ్యులు, కౌన్సిలర్లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా శివరాజ్ సింగ్ చౌహాన్ గోవాలో గోవా ఫ్రెష్ బ్రాండ్ను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమం ద్వారా గోవాలో పండించే వ్యవసాయ ఉత్పత్తుల బ్రాండింగ్, ప్యాకేజింగ్ ప్రక్రియలను చేపడతారు. గోవా వ్యవసాయ ఉత్పత్తులను ప్రోత్సహించి వాటికి గుర్తింపు కల్పించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం గోవా ఫ్రెష్ బ్రాండ్ను రూపొందించింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ రంగంలోని సవాళ్లు, రైతుల సంక్షేమం, గ్రామీణ జీవనోపాధి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో మహిళల పాత్ర వంటి అంశాలపై చర్చలు జరుగుతాయి. అనంతరం మంత్రి భారత వ్యవసాయ పరిశోధన మండలి, సెంట్రల్ కోస్టల్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ను సందర్శించి సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తారు. అమెరికాలోని మిల్వాకీలో జరుగుతున్న G20 వాణిజ్య మంత్రుల సమావేశం సందర్భంగా వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ యూకే, ఆస్టేలియా దేశాల మంత్రులతో సమావేశమయ్యారు. భారతదేశ వాణిజ్య సంబంధాలను వేగంగా విస్తరించాలని ఆ దేశ నాయకులను మంత్రి కోరారు. ఆకాశవాణి వార్తల ముంచి ముందు విశేషాలు మరొకసారి. దేశంలో అందుబాటులో ఉన్న ఇంధన వనరులను మరింతగా అభివృద్ది చేస్తూ లభ్యత, అందుబాటు ధర, సుస్థిరత అనే సమిష్టి లక్ష్యాలతో ఇంధన అవసరాలను పరిష్కరించుకోవాలని పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. భారత్, కెనడా దేశాలు రాబోయే 5 ఏళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని దాదాపు $70 బిలియన్లకు పెంచుకోవాలని నిర్దేశించుకున్నాయి. జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా ప్రత్యేక గ్రామసభలు నిర్వహిస్తారు. దేశ 2వ ప్రధానమంత్రిగా సేవలందించిన లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని దేశం ఈరోజు ఘనంగా జరుపుకుంటుంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు గోవాలో పర్యటిస్తారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

శుభోదయం శ్రోతలకు నమస్కారం. మల్లెపూదండ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన మల్లెపూదండలో మన దేశ రాజధాని ఢిల్లీ చారిత్రక వైభవం గురించి శ్రీ కమలాకర ఆనంద శివరామ్ గారి ప్రసంగం, ఇంకా పాటలు ప్రసారమవుతాయి. ముందుగా అమ్మవారి స్తుతి విందాం.

సనాతన ధర్మానికి కేంద్ర బిందువులైన సత్యం అహింసల ఔన్నత్యాన్ని మానవాళికి తెలియజేసేందుకు తన జీవితాన్నే సందేశంగా మలచుకున్న మహాత్ముడు మన జాతిపిత గాంధీజీ జయంతి నేడు. అహింసను తిరుగులేని శక్తివంతమైన ఆయుధంగా చేపట్టి అజేయమైన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ధీటుగా ఎదుర్కొన్న స్వరాజ్య సమరయోధుడు మన బాపూజీ. వజ్ర సంకల్పం, అంతులేని ఆత్మవిశ్వాసం, మానవతా దృక్పథం, సహనశీలత, స్వార్థరాహిత్యం కలిగిన మానవుడు మహాత్ముడవుతాడని నిరూపించిన కర్మయోగి మన గాంధీజీ. వారి జయంతి మన దేశ ప్రజలకే కాదు, ప్రపంచానికే ఒక పండుగ రోజు. అందుకే ఐక్యరాజ్య సమితి శాంతిదూత అయిన గాంధీజీ జయంతిని ప్రపంచ అహింసా దినోత్సవం.

గా ప్రకటించింది. గాంధీజీ ప్రబోధాలు మనల్ని నిత్యం ప్రేరేపించేందుకు ఊరూరా వాడవాడలా మాత్రమే కాదు ఐక్యరాజ్య సమితి వంటి ప్రపంచ కార్యాలయాల వద్ద కూడా వారి విగ్రహాలను నిలుపుకుని వారి సందేశాలను మన హృదయాల్లో పదిలపరుచుకున్నాం. అలాగే 1904 ఇదే రోజున వారణాసిలో జన్మించిన మన పూర్వ ప్రధానమంత్రి స్వతంత్ర సమరయోధుడు శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతిని కూడా జరుపుకుంటున్నాం. శాస్త్రి గారి నిస్వార్థమైన దేశసేవ, అకుంఠిత కార్యదీక్ష, నిరాడంబరమైన జీవితం దేశ నాయకులకే కాదు ప్రజలందరికీ ఆదర్శవంతం. జై జవాన్ జై కిసాన్ అన్న నినాదంతో సైనికుల రైతుల త్యాగాలకు సమున్నత గౌరవాన్ని కల్పించిన మహామనీషి శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారు. ఈ ఇద్దరు మహాపురుషుల ఆదర్శాలను ఆచరించడమే వారికి మనం అందించే నిజమైన నివాళి.

0: కార్యక్రమంలో ఇప్పుడు విందాము మన దేశ రాజధాని ఢిల్లీ చారిత్రక వైభవం అంశంపై శ్రీ కమలాకర ఆనంద శివరామ్ గారి ప్రసంగం.
1: మన దేశ రాజధాని ఢిల్లీ చారిత్రక వైభవం. ఢిల్లీ నగరం భారతదేశానికి గుండెకాయ లాంటిది. చరిత్ర, సంస్కృతి, ఆధునికత, భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక మన రాజధాని ఢిల్లీ. అత్యంత పురాతనమైన ఈ నగరం 8వ శతాబ్దంలో రాజవంశీకుల కాలం నుంచి ఉనికిలో ఉండి, తరువాత వచ్చిన తోమర్, చౌహాన్ వంశస్థులు, ఇబ్రహీం లోడి, బాబర్, జహంగీర్ మొదలు చివరి ముఘల్ చక్రవర్తి బహదూర్ షా జఫర్ వరకు అందరూ ఢిల్లీ నుంచే పాలన సాగించారు.

ఇచ్చారు. బ్రిటిష్ వారు మొదట్లో కలకత్తా ప్రధాన కేంద్రంగా వ్యాపారం ప్రారంభించి క్రమంగా దేశమంతటా విస్తరించి 1911 ఢిల్లీని రాజధానిగా చేసుకున్నారు. 1947 స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఢిల్లీ స్వతంత్ర భారత రాజధానిగా కొనసాగుతోంది. ఢిల్లీ నడిబొడ్డున ఉన్న పాత కోటని పాండవుల కోటగా కూడా పిలుస్తారు. దీనికి తగిన పురావస్తు చారిత్రక ఆధారాలు లేవు. కానీ ఈ కోట చుట్టుపక్కల యమునానది ఒడ్డున ఉన్న ప్రదేశం పేరు ఇంద్రప్రస్థం. మహాభారత కాలంలో పాండవుల రాజధాని ఇంద్రప్రస్థం కదా. మరి కౌరవుల రాజధాని హస్తినాపురం ఎక్కడ ఉంది? హస్తినాపురం ఢిల్లీకి 120 కిలోమీటర్ల దూరంలో ఉత్తరప్రదేశ్లోని మీరట్ జిల్లాలో గంగానది ఒడ్డున ఉన్న పట్టణం. బ్రిటిష్ వారు ఢిల్లీని రాజధానిగా చేసుకున్న తర్వాత ఈ నగరాన్ని చాలా అభివృద్ధి చేసి విస్తరించారు. వాళ్ళు చేసిన ఆధునిక నిర్మాణాలలో కొన్నింటిని ఇప్పుడు చూద్దాం. రాష్ట్రపతి భవనం. 1911 రాజధానిని కలకత్తా నుండి ఢిల్లీకి మార్చినప్పుడు అప్పటి బ్రిటిష్ రాజు జార్జ్ V రాజప్రతినిధుల కోసం అధునాతన రీతిలో నగరాన్ని నిర్మించాలని తలపెట్టాడు. అలా కొత్త ఢిల్లీ వెలిసింది. అందులో భాగంగా 1929 వైస్రాయ్ హౌస్ నిర్మించబడింది. ఈ భవన నిర్మాణానికి ఎడ్విన్ లుట్యన్స్ అనే వాస్తుశిల్పి రూపకల్పన చేయగా హగ్ కీలింగ్స్ చీఫ్ ఇంజనీర్గా పనిచేశారు. అప్పుడు ఇక్కడ వైస్రాయ్ నివాసం ఉండేవారు. 1947 స్వాతంత్ర్యం వచ్చిన తరువాత భారతీయ గవర్నర్ జనరల్గా చక్రవర్తి రాజగోపాలాచారి, తదనంతరం రాష్ట్రపతిగా బాబు రాజేంద్ర ప్రసాద్ తదితరుల నివాసంగా దీనిని వినియోగిస్తున్నారు. 321 ఎకరాల విస్తీర్ణంలో అందమైన ఉద్యానవనాన్ని ఆనుకుని 19,000 చదరపు మీటర్ల స్థలంలో నిర్మించబడిన ఈ రాష్ట్రపతి భవన్లో 340 గదులున్నాయి. దర్బార్ హాలు, అశోక హాలు, డైనింగ్ హాలు ప్రత్యేకమైనవి. ఇక్కడి పెద్ద ఉద్యానవనం ముఘల్ గార్డెన్స్. ఇప్పుడు దీని పేరు అమృత్ ఉద్యాన్. ప్రజల సందర్శన నిమిత్తం 31 జనవరి నుంచి మార్చి 26 వరకు తెరిచి ఉంచబడుతుంది. తర్వాత పార్లమెంట్ భవన్. వృత్తాకారంలో ఉండే పార్లమెంట్ భవనం 1927 నిర్మించబడింది. దీని వాస్తుశిల్పులు ఎడ్విన్ లుట్యన్స్, హెర్బర్ట్ బేకర్. ఈ భవనంలో నేటి అవసరాలకు తగినంత స్థలం లేకపోవడం వల్ల దీనికి దగ్గరలోనే నిర్మించిన కొత్త భవనానికి 2023 ప్రారంభోత్సవం జరిగింది. దీని విస్తీర్ణం 65,000 చదరపు మీటర్లు. లోక్సభ, రాజ్యసభ రెండూ ఇక్కడే పనిచేస్తున్నాయి. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు 1947 ఆగస్టు 15 అధికార మార్పిడికి చిహ్నంగా లార్డ్ మౌంట్బ్యాటన్ జవహర్లాల్ నెహ్రూకి సెంగోల్, అంటే రాజదండాన్ని అందజేశాడు. అది ప్రయాగ్రాజ్లోని ఆనంద్ భవన్ మ్యూజియంలో ఉంటూ వచ్చింది. కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభించినప్పుడు దాన్ని లోక్సభ అధ్యక్షుడు స్పీకర్ స్థానానికి పక్కన ప్రతిష్ఠించారు. ఈ సెంగోల్ బంగారు పూత కలిగిన 5 అడుగుల వెండి దండం. దీన్ని తయారు చేసిన వారు మద్రాసుకు చెందిన ఉమ్మిడి బంగారు చెట్టి. కేంద్ర ప్రభుత్వపు వివిధ మంత్రిత్వ శాఖల కార్యాలయాలన్నీ విశాలమైన భవనాల్లో పార్లమెంటుకు దగ్గరలోనే ఉన్నాయి. ఇది సెంట్రల్ సెక్రటేరియట్. ఇది కాక ఢిల్లీ ప్రభుత్వం యొక్క కార్యాలయాలు, ఢిల్లీ సెక్రటేరియట్ యమునానది ఒడ్డున ఉన్న ఒక పెద్ద భవనంలో ఉన్నాయి. తర్వాత కనాట్ ప్లేస్. భారతదేశానికి ఢిల్లీ నగరం గుండెకాయ అయితే ఢిల్లీకి గుండెకాయ కనాట్ ప్లేస్. దీన్ని ఇప్పుడు రాజీవ్ చౌక్ అని పిలుస్తారు. ఇది అతి ముఖ్యమైన ఆర్థిక, వాణిజ్య, విహార కేంద్రం. వర్తులాకారంలో 3 వరుసల్లో ఉండే భవంతుల సముదాయం నుంచి నగరం నలుమూలలకు మార్గాలు వెళ్తాయి. దీని నిర్మాణం 1933 పూర్తయింది. దీన్ని రూపొందించినది రాబర్ట్ టార్ రస్సెల్. ఈ కట్టడాల మధ్యలో ఒక పెద్ద పార్కు ఉంది. ఇక్కడ తరచూ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఈ పార్కు కింద పాలికా బజార్ అనే భూగర్భ అండర్గ్రౌండ్ మార్కెట్, మెట్రో స్టేషన్ ఉన్నాయి. కనాట్ ప్లేస్లో ముఖ్యమైన కార్యాలయాలు, దుకాణాలు, హోటళ్లు, సినిమా హాళ్ళు, వినోద కేంద్రాలు ఉన్నాయి. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్, రాష్ట్రపతి భవనం, పార్లమెంట్ భవనం అన్నీ ఇక్కడికి దగ్గరగానే ఉన్నాయి. ఇతర ప్రముఖ వ్యాపార కేంద్రాలైన కరోల్ బాగ్, సరోజినీ నగర్ ఇక్కడికి దగ్గరలోనే ఉన్నాయి. ఒకే ప్రదేశంలో ఒకే రోజున దేశంలోని అన్ని రాష్ట్రాల కళారూపాలను, అక్కడ తయారయ్యే వస్తువులను చూసి కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే కనాట్ ప్లేస్లోని బాబా ఖరక్ సింగ్ మార్గ్కి వెళ్ళండి.

అండి. అక్కడ ఒకే వరుసలో అన్ని రాష్ట్రాల ఎంపోరియంలు, పర్యాటక కేంద్రాలు ఉన్నాయి. ఇండియా గేట్ మొదటి ప్రపంచ యుద్ధంలోనూ, ఆఫ్ఘన్ యుద్ధంలోనూ అమరులైన 90,000 మంది జవానుల స్మృత్యర్థం నిర్మించబడిన స్మారక చిహ్నం ఇండియా గేట్. ఎడ్విన్ లుట్యన్స్ రూపకల్పన చేసిన ఈ కట్టడం ఎత్తు 42 మీటర్లు, భరత్పూర్ ఎర్రరాయితో నిర్మించబడింది. దీనిపైన యుద్ధంలో మరణించిన సైనికుల పేర్లు చెక్కబడ్డాయి. 1971లో జరిగిన భారత్ పాకిస్తాన్ యుద్ధంలో అమరులైన జవానుల స్మృత్యర్థం ఇక్కడ వెలిగించిన అమర్ జవాన్ జ్యోతి అఖండంగా వెలుగుతూ ఉంటుంది. చుట్టూ చక్కని పచ్చిక బయళ్ళు, పార్క్, బోట్ క్లబ్ ఉండడంతో పిల్లలకు పెద్దలకు విహార ప్రదేశంగా కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇక్కడి నుంచి నేరుగా వెళ్లే రోడ్డు చివర టీవీగా రాష్ట్రపతి భవనం కనిపిస్తుంది. జనవరి 26న రిపబ్లిక్ డే పరేడ్ రాష్ట్రపతి భవనం పరిసరాల నుంచి బయలుదేరి ఇండియా గేట్ మీదుగా ఎర్రకోట దాకా వెళ్తుంది. ఇండియా గేట్ దగ్గర ఉన్న జైపూర్ హౌస్లో నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్ ఉంది. దీనిలో 2,000 మంది కళాకారులు వేసిన 17,000 పైగా చిత్రాలు ఉన్నాయి. తర్వాత ఎర్రకోట, రెడ్ ఫోర్ట్. ముఘల్ చక్రవర్తి షాజహాన్ 1639లో యమునా నది ఒడ్డున నిర్మించిన ఎర్రకోటలో పర్షియన్, భారత నిర్మాణ శైలులు మిళితమై ఉన్నాయి. ఇది 1857 వరకు, అంటే బహదూర్ షా జఫర్ కాలం వరకు ముఘల్ పాలకుల నివాసంగా ఉండేది. బ్రిటిష్ వారు ఈ కోటని సైనిక శిబిరంగా వాడారు. 1947 ఆగస్టు 15న భారతదేశ మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ఎర్రకోటపై భారత జాతీయ పతాకాన్ని ఎగురవేసి ప్రసంగించారు. ప్రతి ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం నాడు ప్రధానమంత్రి ఇక్కడే జాతీయ పతాకాన్ని ఎగురవేసి దేశ ప్రజలకు తమ సందేశం వినిపిస్తారు. ముఘల్ పాలకుల కాలంలో అనేక దాడులకు గురై కోటలోపలి అపూర్వ కళాఖండాలు దోచుకోబడ్డాయి. కొన్ని కట్టడాలు ధ్వంసమయ్యాయి. కానీ ఇప్పటికీ ఢిల్లీకి వచ్చే పర్యాటకులకు ఎర్రకోట ముఖ్య ఆకర్షణగా నిలిచి ఉంది. కోటలో చూడవలసిన ముఖ్యమైన ప్రదేశాలు ఢిల్లీ గేట్, లాహోరీ గేట్, నౌబత్ ఖానా, దివానే ఖాస్, దివానే ఆమ్, ముంతాజ్ మహల్, మోతీ మసీదు, రంగ్ మహల్, హమామ్, హీరామహల్ వగైరా. కుతుబ్ మీనార్. మెహరౌలీ ప్రాంతంలో ఉన్న కుతుబ్ మీనార్ 72.5 మీటర్ల ఎత్తైన ఈ టవర్ని 1199లో కుతుబుద్దీన్ ఐబక్ ప్రారంభించగా 1220లో ఇల్తుత్మిష్ పూర్తి చేశాడు. దీనికి 5 అంతస్తులు, 399 మెట్లు ఉన్నాయి. ప్రతి అంతస్తు చుట్టూ బాల్కనీలు ఉన్నాయి. కుతుబ్ మీనార్ ఎరుపు మరియు బూడిద రంగు ఇసుకరాయితో నిర్మించబడింది. కుతుబ్ మీనార్ పక్కనే మనకు కనిపించేది ఒక విచిత్రం తుప్పుపట్టని ఇనప స్తంభం. 7.21 మీటర్ల ఎత్తు, 41 సెంటీమీటర్ల వ్యాసం గల ఈ స్తంభాన్ని చంద్రగుప్తరాజు 2 క్రీస్తుశకం 375-415 మధ్యన నిర్మించాడు. ఇది 6 టన్నుల బరువు ఉంటుందని అంచనా. ఇన్ని 100 సంవత్సరాలు గడిచినా ఇది తుప్పుపట్టకుండా నిలిచి ఉండడం ఆశ్చర్యకరమైన విషయం. ఈ స్తంభం మీద సంస్కృతంలో కొన్ని శాసనాలు ఉన్నాయి. కుతుబ్ మీనార్కి దగ్గరలో ఉంది గార్డెన్ ఆఫ్ 5 సెన్సెస్. దీన్ని ఢిల్లీ టూరిజం విభాగం 20 ఎకరాల స్థలంలో 2003లో ఏర్పాటు చేసింది. సందర్శకుల జ్ఞానేంద్రియాలను, అంటే కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మంలను ఉత్తేజపరిచే విధంగా అందంగా వివిధ ఆకర్షణలతో రూపకల్పన చేయబడింది ఈ ఉద్యానవనం. దీనిలో విహరించడం ఒక మరపురాని అనుభూతి. హుమయూన్ సమాధి. తాజ్మహల్ నిర్మాణానికి పూర్వం హుమయూన్ సమాధిని దేశంలో అత్యంత సుందరమైన కట్టడంగా పరిగణించేవారు. నిజాముద్దీన్ ప్రాంతంలో ఉన్న ఈ సమాధి నిర్మాణం 1565-1572 కాలంలో జరిగింది. ఇక్కడే షేర్షా సూరి, దారాషికో సమాధులు కూడా ఉన్నాయి. సమాధి చుట్టూ విశాలమైన ఆవరణలో ఉన్న ఉద్యానవనాలు, కొలనులు, ఫౌంటెన్లు సూపర్లను ఆకట్టుకుంటాయి. ఎర్ర ఇసుకరాయి, తెల్ల పాదరాయిలతో కూడిన ఈ కట్టడం 47 మీటర్ల ఎత్తు కలిగి 2 అంతస్తుల్లో ఉంది. నీలం రంగు పలకలతో కప్పబడిన కేంద్ర గోపురం, అంటే డోమ్, ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. కాలక్రమేణా కొన్ని దాడుల కారణంగా శిథిలమై నిర్లక్ష్యానికి లోనైన కొన్ని భాగాలను పునరుద్ధరించడంతో హుమయూన్ సమాధి పూర్వ వైభవాన్ని తిరిగి పొంది పర్యాటకులను ఆకట్టుకుంటోంది. ఇది ఒక యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. జంతర్ మంతర్. పార్లమెంట్ స్ట్రీట్లో కనాట్ ప్లేస్కి దగ్గరగా ఉన్న జంతర్ మంతర్ని 1724లో జైపూర్ మహారాజు జైసింగ్

0: రెండు నిర్మించాడు. జైపూర్, ఉజ్జయిన్, మథుర, వారణాసిలో కూడా ఇలాంటి జంతర్ మంతర్లు ఉన్నాయి. ఖగోళ గణాంకాలు, సూర్యచంద్రులు, ఇతర గ్రహాల గతులు మొదలైనవి ఈ అబ్జర్వేటరీ ద్వారా లెక్కించేవాళ్ళు. కొంత ఖాళీ ప్రదేశం ఉండడం, పార్లమెంటుకు దగ్గరగా ఉండడం చేత తరచూ ఇక్కడ రాజకీయ ఉద్యమాలు, ప్రదర్శనలు జరుగుతూ ఉంటాయి. రాజ్ఘాట్ 31 జనవరి 1948 మహాత్మాగాంధీ అంత్యక్రియలు జరిగిన చోట నల్ల పాలరాతితో కట్టబడిన స్మారక స్థలం రాజ్ఘాట్. యమునా నది తీరాన ఉన్న ఈ స్మారకం మీద గాంధీగారి ఆఖరి మాటలు హే రామ్ దేవనాగరి లిపిలో చెక్కబడి ఉన్నాయి. ఇక్కడ ఒక అఖండ జ్యోతి వెలుగుతూ ఉంటుంది. పర్యాటకులు, మన దేశానికి వచ్చిన విదేశీ ప్రముఖులు తమ నివాళులు అర్పించడానికి ఇక్కడికి వస్తూ ఉంటారు. రాజ్ఘాట్కి దగ్గరలోనే జవహర్లాల్ నెహ్రూ సమాధి శాంతివన్, లాల్ బహదూర్ శాస్త్రి సమాధి విజయ్ఘాట్, ఇందిరాగాంధీ సమాధి శక్తిస్థల్, ఇతర సమాధులు ఉన్నాయి. ఢిల్లీలో పిల్లలకు ఆకర్షణ కలిగించే ప్రదేశం జంతు ప్రదర్శనశాల. మధుర రోడ్డు మీద ఉన్న జూ 1959 ప్రారంభించబడింది. 188 ఎకరాల స్థలంలో ఉన్న ఈ జూలో 130 జాతులకు చెందిన సుమారు 1500 జంతువులు, పక్షులు, జలచరాలు ఉన్నాయి. ఎన్నో అరుదైన జాతులు కూడా ఉన్నాయి. శంకర్స్ ఇంటర్నేషనల్ డాల్స్ మ్యూజియం పిల్లల్ని, పెద్దల్ని కూడా ఆకర్షించి అబ్బురపరిచే డాల్స్ మ్యూజియం బహదూర్ షా జఫర్ మార్గ్ మీద ఉంది. 20వ శతాబ్దపు ప్రఖ్యాత వ్యంగ్య చిత్రకారుడు శంకర్ పిళ్ళై చిన్నపిల్లల సాహిత్యం కోసం 1957 చిల్డ్రన్స్ బుక్ ట్రస్ట్ స్థాపించాడు. అదే క్రమంలో ఆయన ప్రారంభించిన డాల్స్ మ్యూజియం ఆటబొమ్మల ప్రదర్శనశాల, దీనిని చూడడానికి తన తండ్రి జవహర్లాల్ నెహ్రూతో వెళ్లిన ఇందిరాగాంధీ ఎంతో ప్రభావితురాలై శంకర్తో కలిసి అంతర్జాతీయ మ్యూజియంని స్థాపించడానికి కారకురాలయ్యింది. ఈ మ్యూజియం 1965 నవంబర్ 30 ప్రారంభించబడింది. నెహ్రూ, తదనంతర ప్రధానమంత్రులు, వివిధ దేశాల రాయబారులు, భారతదేశానికి వచ్చిన విదేశీ ప్రముఖులు అందరూ ఈ మ్యూజియంకి బొమ్మలు బహూకరించారు. ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల నుంచి వచ్చిన వేలాది బొమ్మల్ని ఇక్కడ చూడగలం. భారతదేశంలోని వివిధ ప్రాంతాల నగలు, కట్టుబొట్లు, నృత్య భంగిమలను ప్రదర్శించే బొమ్మలు కూడా ఉన్నాయి. బొమ్మలు తయారు చేసే కార్ఖానా, పాడైపోతున్న బొమ్మల్ని బాగు చేసే క్లినిక్ కూడా ఉన్నాయి ఇక్కడ. నేషనల్ మ్యూజియం జాతీయ సంగ్రహాలయం కర్తవ్య పథ్లో ఉన్న నేషనల్ మ్యూజియంలో ప్రాచీన ఆధునిక కళాఖండాలు 2 లక్షలకు పైగా ఉన్నాయి. భారత్ మండపం 1972 అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ప్రారంభించిన ప్రగతి మైదాన్ అంతర్జాతీయ వ్యాపార మేళాలకు, ఇతర కార్యక్రమాలకు ప్రసిద్ధి చెందింది. 150 ఎకరాల స్థలంలో ప్రతి సంవత్సరం ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ జరుగుతుంది ఇక్కడ. 2023 జరిగిన G20 సమ్మిట్ నిమిత్తం పునరాభివృద్ధిలో భాగంగా ఇక్కడ భారత్ మండపం నిర్మించారు. ఇది 390,000 చదరపు మీటర్ల వైశాల్యంతో ఒకేసారి 7,000 మంది కూర్చునేందుకు వీలుగా ఉంటుంది. అత్యాధునికమైన 6 ప్రదర్శనశాలలు కూడా ఉన్నాయి. ప్రగతి మైదానికి దగ్గరే ఉన్న నేషనల్ సైన్స్ సెంటర్ అందరికీ, ముఖ్యంగా విద్యార్థులకు తప్పక దర్శించదగినది. ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ, హ్యూమన్ బయాలజీ, హెరిటేజ్, హిస్టరీ ఆఫ్ ఎర్త్, ఫన్ సైన్స్ మొదలైన అనేక విభాగాలు ఉన్నాయి. ఢిల్లీకి వచ్చిన వారు సాధారణంగా దరిదాపుల్లో ఉన్న ఇతర ప్రదేశాలను చూడాలని ఇష్టపడతారు. అటువంటివి 220 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆగ్రా, 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న మథురా బృందావన్, 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న కురుక్షేత్ర, 110 కిలోమీటర్ల దూరంలో ఉన్న హస్తినాపురం. భారత పౌరులందరూ ఒక్కసారైనా రాజధాని ఢిల్లీకి వెళ్ళి మన దేశ చారిత్రక వైభవాన్ని చూసి గర్వపడాలి.
1: మనం ఇంతవరకు మన దేశ రాజధాని ఢిల్లీ చారిత్రక వైభవం గురించి శ్రీ కమలాకర ఆనంద శివరాం గారి ప్రసంగం విన్నాము.

మధ్యాహ్నం 3 గంటలకు 100.1 ఎఫ్ఎం గోల్డ్ మధురం మధురం ఈ సమయం కార్యక్రమంలో ఈరోజు మహాత్మా గాంధీ జయంతి ఇంకా అంతర్జాతీయ అహింసా దినోత్సవం గురించిన ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. రేపు ఉదయం 11:30 100.1 FM గోల్డ్ మల్లెపూదండలో రసగుళికలు, అలనాటి ఆపాత మధురమైన చిత్రగీతాలు ప్రసారమవుతాయి.

రేపు ఉదయం 11:30 100.1 ఎఫ్ఎం గోల్డ్ మల్లెపూదండలో రసగుళికలు అలనాటి ఆపాతమధురమైన చిత్రగీతాలు ప్రసారమవుతాయి.

వ్యవసాయానికి అవసరమయ్యే పంపు సెట్ల కోసం డీజిల్ ఉపయోగాన్ని నివారించి దానికి బదులు సౌర విద్యుత్తును వినియోగించేందుకు రైతులకు ప్రోత్సాహాన్ని కల్పించే ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్తాన్ మహాభియాన్ పిఎం కుసుమ్ అనే పథకాన్ని మన కేంద్ర ప్రభుత్వం 2019 నుండి అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా రైతులు తమ వ్యవసాయ క్షేత్రాల్లో సౌర విద్యుత్ పరికరాల ఏర్పాటుకు అవసరమయ్యే నిధులలో 30 నుండి 50% వరకు రాయితీ కల్పించబడుతుంది. ఈ సౌర విద్యుత్ని ప్రాంతీయ పవర్ గ్రిడ్తో అనుసంధానించి తర్వాత రైతులు విద్యుత్తును ఎగుమతి చేసి అదనపు ఆదాయం పొందే అవకాశం కూడా ఉంది. పూర్తి వివరాల కోసం pmkusum.mnre.gov.in అనే వెబ్సైట్ని సందర్శించవచ్చు.

శ్రోతలిప్పుడు వినబోయే గీతం రాక్షసుడు చిత్రం కోసం ఎస్ జానకి బృందంతో కలిసి ఆలపించిన దేవులపల్లి కృష్ణశాస్త్రి సాహిత్యం. సంగీతం ఇళయరాజా.

0: ஒலித்த பாடலுடன் திரைகானம் நிறைவு பெற்றது. தொடர்வது தெலுங்கில் செய்தி அறிக்கைகள்.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. జాతిపిత మహాత్మాగాంధీ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా దేశం వారికి ఘనంగా నివాళులర్పిస్తోంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు గోవాలో పర్యటిస్తున్నారు. యుక్రెయిన్ సంక్షోభానికి పరస్పర ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనే దిశగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంచి ఆలోచనలతో ముందుకు వస్తున్నారని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పేర్కొన్నారు. ఆసియా క్రీడల్లో భారత్ ఇప్పటి వరకు మొత్తం 70 పతకాలతో పతకాల పట్టికలో 6వ స్థానంలో కొనసాగుతోంది. ఇక వార్తల వివరంగా. జాతిపిత మహాత్మాగాంధీ 157వ జయంతి సందర్భంగా దేశం ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తోంది. దేశ రాజధానిలోని రాజ్ఘాట్ వద్ద ఉన్న బాపూజీ సమాధి వద్ద

సర్వధర్మ ప్రార్థన సభ నిర్వహించారు. రాష్టపతి ద్రౌపది ముర్ము సర్వధర్మ ప్రార్థనలో పాల్గొని జాతిపితకు పుష్పాంజలి ఘటించారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్, అలాగే ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా కూడా రాజ్ఘాట్ వద్ద మహాత్మాగాంధీకి నివాళులు అర్పించారు. మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి 122వ జయంతి సందర్భంగా న్యూఢిల్లీలోని విజయఘాట్ వద్ద రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. సంవిధాన్ సదన్లో కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా, కిరణ్ రిజిజు, అర్జున్ రామ్ మేఘ్వాల్, జితేంద్ర సింగ్, ఎల్ మురుగన్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్, రాజ్యసభలో ప్రతిపక్ష నేత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, పార్లమెంట్ సభ్యులు, ఇతర సీనియర్ అధికారులు మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రిలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయనకు నివాళులర్పించారు. గాంధీజీ స్వరాజ్యాన్ని కేవలం స్వాతంత్ర లక్ష్యంగా మాత్రమే కాకుండా ఆత్మగౌరవం, స్వయం సమృద్దికి పునాదిగా భావించారని అమిత్ షా సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. స్వదేశీ భావన, స్వభాష, సంస్కృతి, పరిశుభ్రతలను మహాత్మాగాంధీ భారతీయ సమాజ మౌలిక సూత్రాలుగా స్థాపించారని అమిత్ షా తెలిపారు. మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా హోంమంత్రి ఆయనకు పుష్పాంజలి ఘటించారు. జై జవాన్, జై కిసాన్ అనే నినాదంతో అన్నదాతలను, సరిహద్దు రక్షకులను దేశ చిహ్నాలుగా శాస్త్రి తీర్చిదిద్దారని అమిత్ షా గుర్తు చేశారు. క్లిష్ట పరిస్థితుల్లో లాల్ బహదూర్ శాస్త్రి నాయకత్వం, దేశ ప్రయోజనాల కోసం తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలు భారతదేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడ్డాయని హోంమంత్రి పేర్కొన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ, మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి సందర్భంగా బంగ్లాదేశ్లో భారత హైకమిషనర్ దినేష్ ద్వివేది నివాళులర్పించారు. జై జవాన్, జై కిసాన్ అనే నినాదంతో దేశ నిర్మాణంలో రైతులకు, సైనికులకు ఉన్న పాత్రను లాల్ బహదూర్ శాస్త్రి తెలియజేశారని ఆయన పేర్కొన్నారు. ఈ నినాదం ఆదర్శంగా తీసుకుని ప్రస్తుత కాలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్, జై అనుసంధాన్ అనే నినాదాన్ని తీసుకున్నారని ఆయన వివరించారు. మహాత్మాగాంధీ అహింసా సిద్ధాంతం నేటికి ముఖ్య పాత్ర పోషిస్తుందని దినేష్ ద్వివేది అభిప్రాయపడ్డారు. హింస పెరుగుతున్నా నేటి సమాజంలో అహింస, సౌభ్రాతృత్వం ప్రాధాన్యత కలిగి ఉందని చెప్పారు. మానవ సమాజానికి అన్ని కాలాలకు ఆమోదయోగ్యమైన సందేశం ఇచ్చినందువల్ల నేటికి ప్రపంచవ్యాప్తంగా ప్రజలు మహాత్మాగాంధీని ఆరాధిస్తున్నారని అన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు గోవాలో పర్యటిస్తున్నారు. పోండాలో జరిగే ఒక కార్యక్రమంలో ఆయన రైతులు, ప్రజలతో సంభాషిస్తారు. ఈ పర్యటనలో భాగంగా శివరాజ్ సింగ్ చౌహాన్ గోవాలో గోవా ఫ్రెష్ బ్రాండ్ను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమం ద్వారా గోవాలో పండించే వ్యవసాయ ఉత్పత్తుల బ్రాండింగ్, ప్యాకేజింగ్ ప్రక్రియలను చేపడతారు. గోవా వ్యవసాయ ఉత్పత్తులను ప్రోత్సహించి వాటికి గుర్తింపు కల్పించే ఉద్దేశంతో రాష్ట ప్రభుత్వం గోవా ఫ్రెష్ బ్రాండ్ను రూపొందించింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ రంగంలోని సవాళ్లు, రైతుల సంక్షేమం, గ్రామీణ జీవనోపాధి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో మహిళల పాత్ర వంటి అంశాలపై చర్చలు జరుగుతాయి. అనంతరం మంత్రి భారత వ్యవసాయ పరిశోధన మండలి, సెంట్రల్ కోస్టల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ను సందర్శించి అక్కడ సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తారు. గాంధీ జయంతి సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా ప్రత్యేక గ్రామసభలు నిర్వహించారు. పంచాయతీలను బలోపేతం చేయడం, ప్రజా సేవలను మెరుగుపరచడం, గ్రామీణ భారతదేశంలో జీవన ప్రమాణాలను పెంచడం లక్ష్యంగా ఈ సభల్లో చర్చలు జరిగాయి. ఈ ప్రత్యేక గ్రామసభల్లో ప్రజల ప్రణాళిక ప్రచారం, పీపీసీ 2026-27, సబ్కీ యోజన, సబ్కీ వికాస్ కార్యక్రమాలను కూడా ప్రారంభిస్తారని గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ ప్రచారం ద్వారా గ్రామ ప్రజల భాగస్వామ్యంతో 2027-28 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గ్రామ పంచాయతీలు తమ అభివృద్ది ప్రణాళికలను సిద్దం చేసుకుంటాయని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ద్రేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్పీడీని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. యుక్రెయిన్ సంక్షోభానికి పరస్పర ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనే లక్ష్యంతో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చాలా మంచి ఆలోచనలతో ముందుకు వస్తున్నారని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పేర్కొన్నారు. తమ చర్చల సమయంలో మోదీ యుద్దాన్ని ముగించే అంశాన్ని లేవనెత్తుతున్నారని, శాంతియుత పరిష్కారంపై ఆసక్తిని చూపుతున్నారని పుతిన్ చెప్పారు. భారతదేశ దౌత్య వైఖరి తటస్థంగా ఉన్నప్పటికీ శత్రుత్వాన్ని అంతం చేయడానికి కృషి చేస్తుందని పుతిన్ పేర్కొన్నారు. మోదీ నిరంతరం కొనసాగిస్తున్న చర్చలు దౌత్యపరమైన ఆచరణాత్మక విధానం పట్ల పుతిన్ కృతజ్ఞతలు తెలియజేశారు.

చేశారు. ఇంధన రంగం, కీలక ఖనిజాలు, ఏరోస్పేస్ రంగాల్లో మరింత లోతైన సహకారం ద్వారా భారత్ ఆర్థిక వృద్ధికి మద్దతు ఇవ్వాలని కెనడా కోరుకుంటుందని కెనడా వాణిజ్య మంత్రి మణిధర్ సిద్ధూ తెలిపారు. మిల్వాకీలో జరిగిన G20 వాణిజ్య మంత్రుల సమావేశం సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతదేశంలో పెరుగుతున్న ఇంధన అవసరాలు, సప్లై చైన్ బలోపేతానికి ఇరు దేశాలకు అపారమైన అవకాశాలున్నాయని చెప్పారు. భారత్ కెనడా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 5 సంవత్సరాల్లో దాదాపు $30 బిలియన్ నుండి $70 బిలియన్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం కోసం 5వ విడత చర్చలు సోమవారం ఒటోవాలో ప్రారంభం కానున్నాయని తెలియజేశారు. భారత విమానాశ్రయాల్లో పనిచేసే ఉద్యోగుల కోసం విమానయాన భద్రతా ప్రక్రియలను మరింత సులభంగా, వేగవంతంగా చేసే లక్ష్యంతో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ పలు సంస్కరణలను ప్రారంభించింది. కొత్త ఢిల్లీలో నిర్వహించిన బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ సంస్కరణలపై మీడియా సమావేశంలో పౌర విమానయాన కార్యదర్శి సమీర్ కుమార్ సిన్హా మాట్లాడుతూ, అత్యున్నత భద్రతా ప్రమాణాలను పాటిస్తూనే వర్క్ఫ్లోను డిజిటలైజ్ చేయడం, ప్రక్రియలను సరళీకరించడం, జవాబుదారీతనంతో కూడిన పాలన దిశగా వెళ్లడమే ఈ సంస్కరణల ఉద్దేశమని తెలిపారు. కాగా భారత్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్గా నిలుస్తోందని, 2014లో 74గా ఉన్న ఆపరేషనల్ విమానాశ్రయాల సంఖ్య 2026 జులై నాటికి 165కు పెరిగిందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఫ్లై దుబాయ్ సంస్థకు చెందిన టెల్ అవివ్ వెళ్లే విమానాన్ని కూల్చేయడానికి యత్నించిన కోపైలట్ను సౌదీ అరేబియా యునైటెడ్ అరబ్ అమిరేట్స్కు అప్పగించింది. కాక్పిట్లో భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్పై కోపైలట్ దాడి చేసిన ఘటనపై అధికారులు విచారణ జరుపుతున్నారు. బుధవారం రోజు సౌదీ నగరమైన తబుక్లో ఈ విమానం అత్యవసరంగా ల్యాండ్ కావడానికి కారణమైన ఈ ఘటనపై సౌదీ అధికారులు ప్రాథమిక విచారణ జరిపారు. విమాన ప్రయాణంలో కోపైలట్ కెప్టెన్పై దాడి చేసినట్లు తమ ప్రాథమిక విచారణలో తేలిందని సౌదీ అరేబియా అంతర్గత మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దుబాయ్ నుండి టెల్ అవివ్ వెళ్తున్న ఫ్లై దుబాయ్ విమానంలో కోపైలట్గా చేసి దాడిని తిప్పికొట్టి 180 మంది ప్రాణాలను కాపాడిన సాహస భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సంభాషించారు. జపాన్లోని నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారతీయ అథ్లెట్లు అద్భుతమైన ప్రదర్శనలను కొనసాగిస్తూ ఈరోజు వివిధ క్రీడల్లో పతకాలు సాధించారు. మహిళల బాక్సింగ్ 75 కిలోల విభాగంలో లవ్లీనా చైనాకు చెందిన బావుజీపై ఫైనల్లో 5-0 విజయం సాధించి స్వర్ణ పతకాన్ని కవిసం చేసుకున్నారు. అంతకుముందు భారత మహిళల రికర్వ్ ఆర్చరీ జట్టు స్వర్ణ పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించింది. అంకిత్ భగత్, కీర్తి శర్మ, కుంకుమ్ మొహమ్మద్లతో కూడిన త్రయం ఫైనల్లో దక్షిణ కొరియాను 5-0 ఓడించింది. కాగా భారత్ ఇప్పటివరకు 12 స్వర్ణాలు, 24 రజతాలు, 34 కాంస్య పతకాలతో మొత్తం 70 పతకాలు సాధించి పతకాల పట్టికలో 6వ స్థానంలో కొనసాగుతుంది. వాతావరణం. అరుణాచల్ ప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. కేరళ, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్లో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. జాతిపిత మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా దేశం వారికి ఘనంగా నివాళులర్పిస్తోంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు గోవాలో పర్యటిస్తున్నారు. యుక్రెయిన్ సంక్షోభానికి పరస్పర ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనే లక్ష్యంతో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంచి ఆలోచనలతో ముందుకు వస్తున్నారని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పేర్కొన్నారు. ఆసియా క్రీడల్లో భారత్ ఇప్పటివరకు మొత్తం 70 పతకాలతో పతకాల పట్టికలో 6వ స్థానంలో కొనసాగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుసుకుందాం.

శ్రోతలకు నమస్కారం. మధురాతి మధురమైన ఈ సమయానికి స్వాగతం. అహింసో పరమో ధర్మః అన్నది మన భారతీయ తాత్విక చింతనకే మూలమైన అంతఃసూత్రం. మన వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, స్మృతులు, శాస్త్రాలు అన్నీ ఈ శాంతి మంత్రాన్నే నినదిస్తున్నాయి. అంతటి మహత్తరమైన అహింసను పరమాయుధంగా మలచుకుని భారత జాతిని స్వరాజ్య సమరంలో నడిపించిన శాంతిదూత మన జాతిపిత మహాత్మాగాంధీ. దృఢమైన సంకల్పం, అచంచలమైన ఆత్మవిశ్వాసం, స్వచ్ఛమైన మానవతావాదం, నిరాడంబరమైన జీవనం, నిస్వార్థమైన సమాజ సేవ సంగమించి మూర్తీభవిస్తే ఆ ప్రతిరూపమే బాపూజీ. ఆధునిక ప్రపంచం ఎరిగిన మహానాయకుల్లో శిఖరాయమాన స్థానాన నిలిచే గాంధీజీ ఎందరో ఉద్యమ నేతలకు, రాజకీయవేత్తలకు స్ఫూర్తి ప్రదాత. గాంధీ జయంతి అయిన ఈరోజు అక్టోబర్ 2వ తేదీని ప్రపంచ అహింసా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈ ఇంటర్నేషనల్ నాన్ వయలెన్స్ డే ఇంకా బాపూజీ జీవిత విశేషాలను విహంగ వీక్షణంగా స్మరించుకుంటూ స్ఫూర్తిమంతమైన చక్కని గీతాలను కూడా విందాము.

అహింసా మార్గాన్ని ప్రపంచానికి పునఃపరిచయం చేసిన గాంధీజీ జయంతిని ప్రపంచ అహింసా దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి తీర్మానించడం భారతీయులుగా మనందరికీ గర్వకారణం. 2004 ఇరాన్కి చెందిన నోబెల్ పురస్కార గ్రహీత షిరిన్ ఇబాడి గాంధీజీ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులై ఈ ఉత్సవాన్ని ప్రతిపాదించగా పలువురు దేశ నాయకులు బలపరిచి ప్రచారం కల్పించారు. ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో 2007 ఈ తీర్మానం ఆమోదించబడింది. ప్రపంచంలో శాంతి, అహింస, సహనం, సామరస్యం వెల్లివిరియాలని, అందుకు విద్య, ప్రజావగాహన ద్వారా కృషి చేయాలన్నది ఈ ఉత్సవం యొక్క ముఖ్య లక్ష్యం. ఈ 2026 గాను ఇన్వెస్ట్ ఇన్ పీస్ అనే నినాదం ఎంచుకోబడింది.

1869 సంవత్సరం అక్టోబర్ 2వ తేదీన గుజరాత్ రాష్ట్రంలోని పోర్బందర్ అనే పట్టణంలో పుతలీబాయ్ కరంచంద్ దంపతుల 4వ సంతానంగా జన్మించారు మోహన్ దాస్ గాంధీ. తన 13వ

ఏటా కస్తూరిబాతో వివాహం జరిగింది. 1888వ సంవత్సరంలో ఇంగ్లండ్ వెళ్ళి బారిస్టర్ విద్యను అభ్యసించి తిరిగి వచ్చాక 1893వ సంవత్సరంలో దక్షిణాఫ్రికాలోని భారతీయులకు ఒక కేసు వాదించేందుకు గాంధీజీ దక్షిణాఫ్రికాకు వెళ్లారు. దక్షిణాఫ్రికా చేరుకున్న గాంధీజీకి వర్ణ వివక్ష కారణంగా చేదు అనుభవాలు ఎదురయ్యాయి. ఆంగ్లేయులు ఆఫ్రికన్ ప్రజలపైన, భారతీయ సంతతి ప్రజలపైన చూపిస్తున్న విద్వేషాలకు చెలించిన గాంధీజీ మొదటిసారి సత్యాగ్రహం పేరుతో అహింసాయుత పోరాటం చేశారు. భారతీయులకు ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం కల్పించేందుకు, ఇతర హక్కులు సాధించేందుకు తాను నాయకత్వం వహించి ఉద్యమాలు, ఆందోళన నిరసనలు నడిపించారు. అక్కడ ఆంగ్లేయుల వర్ణ వివక్షకు నిరసనగా సత్యాగ్రహం పేరిట వినూత్న ఆందోళన కొనసాగించి విజయం సాధించారు గాంధీ. టాల్స్టాయ్ ఫామ్ పేరుతో ఒక ఆశ్రమాన్ని స్థాపించి తన ఆశయాలను, ఆలోచనలను ఆచరణ రూపం దాల్చే కార్యక్షేత్రంగా మలిచారు.

1915 గాంధీజీ దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి తిరిగి వచ్చారు. అప్పటికే గాంధీజీ సత్యాగ్రహ పోరాటంతో దక్షిణాఫ్రికాలో సాధించిన విజయాలు ఇక్కడి జాతీయోద్యమ నేతలను ఆకర్షించాయి. గాంధీ మొదటగా భారతదేశం నలుమూలలా పర్యటించి ప్రజల జీవన పరిస్థితులను, వారి అవసరాలను, మనోభావాలను ఆకలింపు చేసుకున్నారు. గోపాలకృష్ణ గోఖలే వంటి నేతల రాజకీయ నిర్దేశంతో జాతీయోద్యమంలో భాగం అయ్యారు. సత్యాగ్రహం, అహింస నేపథ్యాలుగా సహాయ నిరాకరణ, విదేశీ వస్తు బహిష్కరణ, జైల్ భరో వంటి వినూత్నమైన కనీ వినీ ఎరుగని నిరసనలతో ఒక ప్రక్క దేశ ప్రజల్లో ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని రగిలిస్తూనే మరో ప్రక్క బ్రిటిష్ పాలకులకు నిలువరించలేని ప్రత్యర్థిగా నిలిచారు. ఆపై 1930 గాంధీజీ సాగించిన ఉప్పు సత్యాగ్రహం ప్రజాగ్రహాన్ని పతాక స్థాయికి తీసుకువెళ్ళింది.

1942 సంవత్సరంలో గాంధీజీ క్విట్ ఇండియా ఉద్యమానికి పిలుపునిచ్చి ప్రజాందోళనను మరింత తీవ్రతరం చేశారు. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు, గాంధీ ఇర్విన్ ఒడంబడిక, క్రిప్స్ రాయబారం వంటి కొన్ని దశల చర్చలు సమావేశాల అనంతరం ఎట్టకేలకు 1947 ఆగస్టు 15న ఆంగ్లేయుల పాలన నుండి మన దేశమాతకు విముక్తి లభించింది. 90 ఏళ్లు సాగిన ఈ మహోద్యమంలో అత్యంత ప్రభావవంతమైన కీలకమైన పాత్ర పోషించిన వారు గాంధీజీ అని నిస్సందేహంగా చెప్పవచ్చు. కానీ ఆ రోజు దేశమంతా సంబరాలు జరుపుకుంటుండగా బాపూజీ మాత్రం దేశ విభజనలో అల్లర్లకు గురైన కలకత్తా ప్రాంతంలో ఆమరణ నిరాహార దీక్షకు పూనుకుని అక్కడ శాంతి నెలకొనేందుకు కృషి చేసిన నిస్వార్థపరులు.

గాంధీజీ తన ఆత్మకథను మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ సత్యంతో నా ప్రయోగాలు పేరుతో చిన్ననాటి నుండి 1921 సంవత్సరం వరకు తన జీవిత అనుభవాలను గ్రంథస్థం చేశారు. సత్యం, అహింస, బ్రహ్మచర్యం, శాకాహారం, నైతిక విలువల గురించి తాను చేసిన ప్రయోగాలను నిక్కచ్చిగా, నిజాయితీగా వివరించారు. ఒక సామాన్యుడి స్థాయి నుండి మహాత్మునిగా ఎదిగిన క్రమంలో గాంధీజీ సాధించిన విజయాలు, ఎదుర్కొన్న చేదు అనుభవాలు, నేర్చుకున్న గుణపాఠాలు మనకు మార్గనిర్దేశం చేస్తాయి. 20వ శతాబ్దపు అత్యుత్తమ పుస్తకాల్లో ఒకటిగా పరిగణించబడే ఈ ఆత్మకథ పలు ప్రపంచ భాషల్లోకి అనువదించబడి మిలియన్ల కొద్దీ కాపీలు అమ్ముడయ్యాయి. మన జీవితాలను సరిదిద్దుకునేందుకు ఉపయుక్తమైన పెద్ద బాల శిక్ష లాంటి ఈ గాంధీజీ ఆత్మకథ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చదవాల్సిన గ్రంథాల్లో ఒకటి అని చెప్పవచ్చు.

ఆకాశవాణి చెన్నై కేంద్రం నిలయంలో సమయం 3:39:10. 100.1 ఎఫ్ఎం గోల్డ్ మధురం మధురం ఈ సమయం కార్యక్రమంలో ఈరోజు మహాత్మా గాంధీ జయంతి ఇంకా అంతర్జాతీయ అహింసా దినోత్సవం గురించిన విశేషాలతో పాటు స్ఫూర్తిమంతమైన చిత్రగీతాలు వింటున్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఎందరో ఉద్యమ నేతలు గాంధీజీ బోధించిన మార్గాన్ని అనుసరించి విజయాన్ని అందుకున్నారు. దక్షిణాఫ్రికాలో ప్రజల హక్కుల కోసం, స్వయం ప్రతిపత్తి కోసం పోరాటం చేసిన నెల్సన్ మండేలా గాంధీజీకి ఏకలవ్య శిష్యులు. అమెరికాలో ఆఫ్రికా జాతీయుల మానవ హక్కుల కోసం గళమెత్తిన మార్టిన్ లూథర్ కింగ్ కూడా పోరాటానికి నిజమైన నైతికమైన మార్గం గాంధీ మార్గమే అని కీర్తించారు. టిబెట్ బౌద్ధ గురువు దలైలామా, మయన్మార్ ఉద్యమ నాయకురాలు ఆంగ్ సాన్ సూకీ కూడా గాంధేయవాదాన్ని ఆయుధంగా మలచుకుని నియంతృత్వానికి ఎదురొడ్డి పోరాడుతున్నారు. గాంధీ వంటి మనిషి ఈ భూమిపై జీవించారంటే బహుశా భావితరాల ప్రజలు నమ్మకపోవచ్చు అని ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్ నివాళి అర్పించారు. ఎందరో నోబెల్ పురస్కార గ్రహీతలు కూడా గాంధీజీయే తమకు ఆదర్శం అని ప్రకటించుకోవడం విశేషం.

అహింస అనేది మనకు నచ్చినప్పుడు ధరించే ఆభరణం కాదు. అది ఎల్లప్పుడూ మన హృదయంలోనే కొలువై ఉండాలి. శాంతికి ప్రత్యేకమైన మార్గం అంటూ ఏదీ లేదు. శాంతియే అసలైన మార్గం. అహింస బలవంతుల ఆయుధం. కంటికి కన్ను అనే వాదన వల్ల ప్రపంచమంతా అంధకారంలో మునిగిపోతుంది. సత్యం, అహింస విడదీయలేనివి. హింస వల్ల జరిగే మంచి తాత్కాలికం, కానీ దానివల్ల జరిగే చెడు శాశ్వతం. సత్యం, అహింస అనేవి నేను కొత్తగా కనిపెట్టినవి కావు. అవి పర్వతాలంతా ప్రాచీనమైనవి. అర్ధరాత్రి ఆడది ఒంటరిగా నడివీధిలో తిరగగలిగినప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్టు. అహింస గురించిన గాంధీజీ అంతరంగాన్ని ఆవిష్కరించే ఈ సూక్తులను ప్రతి ఒక్కరూ ఆకలింపు చేసుకుని ఆచరిస్తే గాంధీజీ కలలుగన్న స్వరాజ్యం సాకారమవుతుంది.

హింసకు ప్రతిహింస సమాధానం కాదు. ఒక చెంపపై కొట్టిన వ్యక్తికి మరో చెంప చూపించే సహనం ద్వారా మాత్రమే అవతలి వ్యక్తిలో మార్పు తీసుకురాగలం అంటారు గాంధీజీ. ప్రస్తుతం ప్రపంచమంతటా ఎన్నో చోట్ల యుద్ధ వాతావరణాలు నెలకొని ఉన్నాయి. కొన్ని దేశాల్లో ప్రజలు ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయంతో బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నారు. కొన్ని లక్షల మంది సొంత దేశం విడిచి శరణార్థులుగా ఇతర దేశాల్లో తలదాచుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో దేశాల మధ్య, సమాజాల మధ్య సంయమనం ఎంతో అవసరం. ఇందుకు బాపూజీ తాను స్వయంగా నడిచి చూపించిన మార్గం సర్వదా అనుసరణీయం. అప్పుడే మానవజాతి యావత్తు శాంతి సౌభాగ్యాలతో పురోగమించగలదు.

హింసతో సాధించిన స్వాతంత్ర్యం కన్నా అహింసతో దాస్యం చేయడం మేలు. హింసా ప్రవృత్తిని ఎంతమాత్రం సహించేవారు కాదు. అందుకే 1921లో చౌరీ చౌరా అనే గ్రామంలో జైల్ భరో ఆందోళనలో హింస చెలరేగినప్పుడు ఉద్యమాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు బాపూజీ. 2వ ప్రపంచ యుద్ధాన్ని నిలుపు చేయమని బోధిస్తూ అప్పట్లో హిట్లర్ వంటి నేతలకు సందేశాలు కూడా పంపించారు. మనం చేరుకునే గమ్యమే కాదు, ఆ గమ్యాన్ని చేరుకునే మార్గం కూడా పవిత్రమైనది అయి ఉండాలని నమ్మేవారు గాంధీజీ. తన లక్ష్యం సాధించడానికి తాను నిరాహార దీక్షకు పూనుకుని ఎదుటివారి మనసులో పరివర్తన కలిగించేవారు. అసమానమైన ఈ అహింసావాదానికి ముగ్ధులైన విశ్వకవి రవీంద్రనాథ్ ట్యాగోర్ గాంధీజీని మహాత్ముడని సంబోధించారు. కోట్లాది మందిలో ఎక్కడో ఒక యుగపురుషుడు జన్మించి చరిత్రగతిని తిరగరాస్తారు. ఈ ఆధునిక కాలానికి యుగపురుషుడు గాంధీజీయే అని అందరూ ముక్తకంఠంతో అంగీకరిస్తారు. గాంధీగారి ఆదర్శాలు, సిద్ధాంతాలకు కాలదోషం లేదు. దశాబ్దాలు మారినా, కాలం ఎంత మారినా గాంధీ ప్రబోధాలు, విజయ సూత్రాలు ఇప్పటికీ మన జీవితాలకు వర్తిస్తాయి. ఎన్నో మేనేజ్మెంట్ కళాశాలలు గాంధీ సిద్ధాంతాలను పాఠ్యాంశాలుగా బోధిస్తుండటం విశేషం. మన బాపూజీ ఆశయాలను శిరోధార్యంగా భావించి ఆచరించడం గాంధీజీ వారసులుగా మనందరి కర్తవ్యం. జై భరతమాత, జై హింద్.